సుభవంత సుఖ సంసారోద్రతనమంత ప్రభుశివ సగ్రవదాన ప్రభుశివ దూపసారణ ఆపిలై కృపార గుర్కసైన హరిశివాసులాగజను కృపాగ్రహం విడుపాగ్రహ్మౌతం కర్మాన్ జోగిష్కరా సుప్రభకరాంగ సదా సదా వస హర సంసోభాయుహి కరణి అరుపుణ సుప్రభుయ జన్మిష్ణుగణ జృష్టాన జిహతి ఉపజిత హయ సమాయ సుఖ నిదాయోక్ సర్వకలాపారాష్టపతి టూటి గణ నారూపాల సర్వజీయాపాల సకల జపన్ వాహితమన్ సదా హర జాప్రభాపృష్ణ గాత నానక జాపి హర నామ రూపవంత వినాహో హయ ప్రభు జో సకల కట సో హయ ధనవంత హి క్యా కో గర్భజన సాబ కిషత కదియా దర్వత సూరజ కో కహావై ప్రభు కి కరా బినా కహతావై జి కో హి బహ దాతార దిహ ది అనహార జన గావార జస గురు ప్రసాద ఉటే హ రోగ నన సోజన సదా రోగ జమ అందర కౌ థామ థమ దేవ గురు కా సోద మన అస్తమర జ్యోం పాఖాణ నావ చడ తర ప్రాణి గురు చరణ లగత నిహతర జ్యో అంధకార దీపక ప్రగాహ గురు దర్శన దీఖ మన హోయ వికాహ జ్యో మహా ఉదయాన మహమార ఉపాయ తుం సాధు సంగ మిల్ జ్యోత ప్రగటావ తన సంతన కి బాంఛా తూర నాన కి హరు జా పూర్ మన మూర్ఖ కాహి బిల లాయ పూర్వ లిఖ కర హి అపాయ దు సుప్రావ దేవన హార త్యాగ దూత సహజ తార జో కాశ కర సోయ సుమాన ਉਲਾ ਕਾਹੀ ਫਿਰ ਅਜਾਨ ਕਾਨ ਵਸਤਾਈ ਤੇਰਾ ਸੰਗ ਡਾਕਟਰ ਰਾਹੀ ਰਾਸ ਲੋਭੀ ਪਤੰਗ ਰਾਮ ਨਾਮ ਜਾਪ ਹਿਰਦੇ ਮਾਹਿ ਨਾਨਕ ਪਾਤ ਸੀਤੀ ਕਰ ਜਾਹਿ ਜਿਸ ਵਖਰ ਕਉ ਲੈ ਅੰਤੁ ਆਇਆ ਰਾਮ ਨਾਮ ਸੰਤਨ ਕਰ ਪਾਇਆ ਤਾਜ ਅਵਮਾਨ ਲਿਖ ਮਨ ਬੋਲ ਰਾਮ ਨਾਮ ਹਿਰਦੇ ਮੈਂ ਦੋਲਾਦ ਕੀ ਵਸੰਤ ਹੈ ਸੰਚਾਲ ਵਰ ਤਿਆਗ ਵਿਖਿਆ ਜੰਜਾਲ ਧਾਨ ਧਾਨ ਕਹਿ ਸਭ ਕੋਈ ਮੁਖ ਉਜਲਾਰ ਦਰਗਾਹ ਸੋਏ ਹੋਵਾ ਪਾਰ ਵੱਲਾ ਵਾ ਪਾਰ ਨਾਨਕ ਤਾਕਾ ਸਤਿ ਬਲਹਾਰੇ ਜਨ ਸਾਧਗੀ ਧੋਏ ਧੋਏ ਪੀ ਅਰਪ ਸਾਧੂ ਕਾ ਆਪਣਾ ਜੀਵ ਸਾਧੂ ਤੂਰ ਕਰੋ ਇਸ ਨਾਂ ਸਾਧੂ ਪਰ ਜਾਈਏ ਕੁਰਬਾਨ ਸਾਧ ਸਿਵਾ ਉੜ ਪਾਗ ਪਾਗ ਸਾਧ ਸੰਹਾਰ